కాసు సిక్కా హత్తక్కింత మిగిలెంబుద కలిసు బెవరిళిసి గళిసిద ఒందు కాసు.

కాసు సిక్కాహత్తక్కింత మిగిలెంబుద కలిసు బెవరిళిసి గళిసిద ఒందు కాసు.